0: తతక జను తక దిమి
1: పదనిధ నిరవ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదనిధ తనిద తనిద గమ పదనిధ నిన్నిద నిన్నిద నిమ్మ పదనిధ
0: తరగడదిం తరగడదిం తరగడదిం తకదిమే తరగడదిం తరగడదిం తరగడదిం తకదిమే తరగడదిం తరగడదిం తరగడదిం తకదిమే
1: నిదరిద నిదరిద నిదరిద